పథిరక్షయ ఐలభృత ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐలభృత యవ్యుధో యవ్యుధ ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐ

పథిరక్షయ ఐల భృతా ఐల భృతా పథిరక్షయ పథిరక్షయ ఐల భృతా యవ్యుధో యవ్యుధ ఐల భృతా పథిరక్షయ పథిరక్షయ